చెప్ప రుఖుసార చుమన్. ఆఖర్ మే ఎక్కడి కామనా ఆయి అబ్ ఆయే. తూ బికదే చెహకీ

0: గారే గారే
1: ఏ గరబడజే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్టుకో
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఇన్నాయా ఇదు
2: చతుర నార అమ చోడగలజే ఎక్క చతుర నార అమ పక్కడ కరకగజే
3: మేదే మన్ కే